నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో నారద హృదయ విజారి నమో నమో